కరాళమత్యుగ్రం శేషాసూరసూదనం త్రిశూలం పాతు నో భీతిర్భద్రకాళీ నమస్తుతే ఇనస్తి దైత్యతేజాంసి స్వదేనాపూర్యయాయగత్ సా ఘంటా పాతు నో దేవీ పాపేభ్యో అనసృతానివ అసురాశ్రిక్ వసాపంక చచ్చితస్తే కరజ్వల శూభాయ ఖడ్గో భవతు చణిజే వాంగ్నథా వయమ్ భోగానశేషాన్ అపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టా త్వామశ్రితానాం నవీపన్నరాణాం త్వామశ్రీతాధ్యాశ్రయథాంతి ఏతత్కృతం యత్ కదలం తయాద్య ధర్మదిశా దేవి మహాసురాణాం రూపైర్ అనేకైర్ బహుధాత్మమూర్తి.

ఆయ్యై సతతంగ నమః నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్రియై నమో